స్నేహసే నవాతని మగే లోవి గాయనికాన్ని చారిత ప్రియదర్శని పీరిస్ పద్మాలావ మే గీతే హేమశ్రీ హాల్పిటగిన్.

0: lankaradio.lk.
1: అభివర్ధన బాలసూర్య సమగ నిరంజల సరోజిని గాయన మే గీతే పద్మాలావళి అన్నిత్ హేమసిరి హల్పిట.

బంధు సమరసింగ టెనిసన్ కురే నిలాంటి డైస్ కౌనరాత్న ఫ్లెక్స్ కొడిపిల్లి సమగ సుశీల కోటికి అతడు తవ విశాల నలుల రసక్రంగపాన జుండాయి గుండాయి చిత్రపటి అయిన మీ గీతే పద్మాలావళి అన్ని హేమసిరి హాల్పిట సునీటి ఫిల్మ్స్ వెన్వి మీ చిత్రపటి అధ్యక్షనికరాన్ని సునీల్ సోమ పీరిస్ అభిసాంధు మోహిదీన్ బెగ్ సమగ లతా వాల్పుల గాయన సాగర హిమియ సోయా గీతే దెంగ్.

అందరూ సమగం మేగిది గానేకరాన్ని మాయా దమయంతి పద్మరావు మా నుకీవత్ హేమసిరి హాల్పిటగింది.